0: ఈ కిరీక్షణ తమే బాణిగ మాత శరీర తింపల్ నో నియబల అఫేతగవత సౌడి బాకుండా సినిమా పూజ భక్తి నిపిసను.
1: Ovintis, nemak informasaun balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori ekipa nebe servisu, hato brigadu wain, i adeus.